0: Center 95.5. North South 95.6. East West 98.2.
1: You are listening your RM3 Manoranjan Radio.
2: 94.95.6, 98.2 megahertz meter. Ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
3: Your kind of music, all day, all night, right here on your one and only station.
1: RM3 Manoranjan Radio.
4: Sangeeta Priyulaku Namaskaram. మీ అందరికీ మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలులోకి హృదయపూర్వక స్వాగతం. మన జీవితంలో కొన్ని క్షణాలు మాటల్లో చెప్పలేనంత అందంగా ఉంటాయి. అలాంటి క్షణాలకు తోడు నిలిచేది సంగీతం. అందుకనే తొలి రాగాలు అనే కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. అయితే 8 నుంచి 9 గంటల వరకు మీ తోడుగా నేను విష్మ ఉంటాను. కలిసి ఈ సంగీత యాత్రలో ప్రయాణిస్తాం. మరి ఈరోజు మీ మనస్సును అలరించే తెలుగు సినీ గీతాలు, సరదా కబుర్లు, ఆసక్తికరమైన విశేషాలు, చిన్న చిన్న జీవిత సందేశాలతో మీతో ఒక అందమైన సంగీత ప్రయాణం చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారైతే కార్యక్రమంతో మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

శ్రోతలారా, నవ్వు అంటుకుంటుందని అంటారు. ఈరోజు మీరు నవ్వితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతారు. ఒక చిరునవ్వుతో ప్రారంభమైన రోజు చాలాసార్లు మంచి రోజుగా ముగుస్తుంది.

మన తెలుగు సినిమాల్లో స్నేహానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నిజమైన స్నేహితుడు మన విజయాన్ని చప్పట్లు కొట్టి అభినందిస్తాడు, కష్టాల్లో భుజం అందిస్తాడు. అలాంటి స్నేహితులు జీవితంలో నిజమైన సంపద.

మనలో చాలా మంది ఒక పాట వినగానే తెలియకుండానే దాని ట్యూన్ను హమ్ చేస్తుంటారు. సంగీతానికి మనస్సును కట్టిపదేసే ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని ఇది చెబుతోంది.

94.6 98.2 మెగాహెర్ట్స్ మీద మీరు వింటున్నారు తొలి రాగాలు అనే కార్యక్రమం. రేడియో మనోరంజన్ ఇది. మాతోనే ఉండండి 9 గంటల వరకు. అయితే శ్రోతలారా, ఇతరులను మార్చే ప్రయత్నం చేయడం కంటే మనలో ఒక మంచి అలవాటు పెంచుకోవడం ఎంతో విలువైనది. చిన్న మార్పులు పెద్ద ఫలితాలను ఇస్తాయి.

ఒక పాటను మనం 10 సార్లు విన్నా విసుగ్గు రాకపోవడానికి కారణం అది మన జ్ఞాపకాలతో ముడిపడి ఉండటమే. అందుకే కొన్ని పాటలు జీవితాంతం మనస్సులో నిలిచిపోతాయి.

0: ఒకరోజు మౌతర్కం ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారేంటి? నాకు అబద్ధలాట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలీదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలీదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: నో నో, ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసిన చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతర్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతర్కని చూశాను, తన్ని చూశాను. మౌతర్కని కింద పెట్టి నీ మౌతి ఆర్గన్లా ఉంది, మరో మౌతర్కని ఎందుకు అని కిస్ చేశాను.

కార్యక్రమం ముగిసేలోపు మీ కుటుంబంలో ఒకరి లేదా ఒక స్నేహితుడికి ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారు అని ఆప్యాయ

కళలు కనడానికి వయస్సుతో సంబంధం లేదు. కొత్త విషయం నేర్చుకోవాలనుకున్న, కొత్త ప్రయాణం మొదలు పెట్టాలనుకున్న ఈ రోజే సరైన రోజు. ప్రయత్నించండి.

శ్రోతలారా, ఒక మంచి పాట, ఒక మంచి పుస్తకం, ఒక మంచి స్నేహితుడు, ఈ మూడు మన జీవితాన్ని మరింత అందంగా మార్చగలవు. వీటికి సమయం కేటాయించడం మనకు మనమే ఇచ్చుకునే మంచి బహుమతి.

ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తొలి రాగాలు కుటుంబం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. విషింగ్ యు అ వెరీ హ్యాపీ బర్త్డే ఇఫ్ యు సెలబ్రేటింగ్ యువర్ బర్త్డే టుడే. మీ జీవితంలో ప్రతి కొత్త సంవత్సరం మరిన్ని ఆనందాలు, ఆరోగ్యం, ప్రేమ, విజయాలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ అందమైన పాట మీ అందరికీ ప్రేమతో అంకితం.

మీ ఆదరణ మీ అభిమానమే మా కార్యక్రమానికి ప్రేరణ ప్రతి వారం మీతో ఈ సంగీత ప్రయాణం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఇలాగే మీ ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నాము అయితే శ్రోతలారా ఇంతటితో తొలి రాగాలు కార్యక్రమం పూర్తి అవుతున్నది ఈ గంట పాటు మీతో కలిసి గడిపిన ప్రతి క్షణం మాకు ఎంతో ప్రత్యేకం వచ్చే వారం మరిన్ని మధురమైన తెలుగు సినీ గీతాలు సరదా విశేషాలు కొత్త ఆలోచనలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నవ్వుతూ ఉండండి సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉండండి జీవితాన్ని ప్రేమిస్తూ ఉండండి విష్మాకి సెలవు నమస్కారం